0: ఎనిమిది నెలలు చుట్టి తాప నోకి ఎన్ని ఒకేసం నోకి నా తువారే
1: ట్రబుల్ మేకర్ KPYT, KPYU, the voice of the Basco Yaqui tribe.